0: Lucaia, mare vedene une. Tocchi che vuole, ma le memory lost chila.
1: Memory lost? Call the doctor. Yaro sonnade.
0: మమ్మ కిరికే బున్నయ్య సీని వెళ్ళని ముక్కు తట్టపై విడుకురనే అయ్యా మాట
1: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియటం కీల తీయనాలి
2: ఇలా వెవి సిందు అన్న FM 93.5 FM 93.7 హందేవి హతర వెద్ది ట్యూన్ కరలా తీయగన్న
3: Even in driving, Chamit and Charu.

0: Lucaia, mare vedeni uni. Tutti chi vuole, ma le memory lost chila.
1: Memory lost?
0: Call the doctor.
1: Yaro sunnadi.
0: Mamma, chi ne che bunne hai? Sì, mi vedene, mucutata poi vedere, Yamada.
2: Oh my god!
0: Super doctor ne. Doctor Harita Makila di Anwani.
3: Hina Levi Sindhu Hanna FM 93.5 FM 93.7 Handave Hatra Veddi Tune Karala Tiyagan
4: Evening Drive with Chamit and Charu
3: Sama Anugrahaya
5: Mama Nande Maram Relax
6: అనమ్మనంగల వదూనా అనేది మీ ఎక్స్పర్ట్ హరియడం హరిని
7: ఓనమ సంధి వేదనవగట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీలి యాక్టివ్ క్లాస్
3: పటస్కాల అతట సల్లి పల్లి గురుగే రన్ అయ రన్ పౌమట ఉపరిమ ముదల అపెన్ లక్షేటమ పొలి రూపాయల 480ක් විතරයි మేరా గనిమట మాస 14කට වැඩි කාලයක් 40 వసరక విశ్వాసය గాను దినువై రత్తరన్ పల్లి గురుగే రన్ అయ
8: రియ పెదవీమేదీ ඔබ නිවැරදි වූ පමණින් අනතුරු වළක්වා ගත නොහැක. බන්දයත් සෑම විටම අනෙක් රියතුරන් වැරදි කිරීමට ඉඩ ඇත. අවධානයෙන් රිය පදවන්න.
9: දෙක්යා සුරකින් මගතොට.
10: FM 93.5 FM 93.7 ලකන රේඩියෝ ITN.